0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఐఐటి ఢిల్లీ 57వ స్నాతకోత్సవంలో ప్రసంగిస్తారు. ఫిన్టెక్ రంగం మన ఆర్థిక పరివర్తనకు చోదక శక్తిగా ఆవిర్భవించిందని శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. ఉగ్రవాదం, శత్రుత్వ ధోరణి, హింస లేని వాతావరణంలో మాత్రమే భారత్తో పాకిస్తాన్ సంబంధాలు ముందుకు సాగలవని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ స్పష్టం చేశారు. కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అసోంలో వరద పరిస్థితి తీవ్రంగా కొనసాగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఐఐటి ఢిల్లీ 57వ స్నాతకోత్సవంలో ప్రసంగిస్తారు. అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు 587 మంది పిహెచ్డీ స్కాలర్లతో సహా మొత్తం 3000 మందికి పైగా పట్టభద్రులు లేని విద్యార్థులను ఆయన ఉద్దేశించి ప్రసంగిస్తారు. పరిశోధన, నూతన ఆవిష్కరణ రంగాలకు ఐఐటి ఢిల్లీ ఎల్లప్పుడూ గొప్ప సహకారం అందించిందని ప్రధానమంత్రి సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఐఐటి విద్యార్థులు, ఉపాధ్యాయుల మధ్య ఉండేందుకు తాను ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని చెప్పారు. ఢిల్లీలో నిన్న జరిగిన విలేకరుల సమావేశంలో ఐఐటి ఢిల్లీ డైరెక్టర్ రంగన్ బెనర్జీ మాట్లాడుతూ, ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రెసిడెంట్స్ గోల్డ్ మెడల్, డైరెక్టర్స్ గోల్డ్ మెడల్, శంకర్ దయాళ్ శర్మ గోల్డ్ మెడల్, పర్ఫెక్ట్ 10 గోల్డ్ మెడల్స్ వంటి అత్యంత ప్రతిష్టాత్మకమైన పురస్కారాలను ప్రధానమంత్రి ప్రదానం చేస్తారని తెలియజేశారు. అలాగే ఐఐటి ఢిల్లీ సోనిపట్ క్యాంపస్లో ఏర్పాటు చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత హై పర్ఫార్మెన్స్ సూపర్ కంప్యూటింగ్ సౌకర్యమైన పరం ప్రజ్ఞను ప్రధానమంత్రి రిమోట్ ద్వారా ప్రారంభిస్తారని, ఇది కృత్రిమ మేధస్సు, డేటా సైన్స్, అధునాతన కంప్యూటింగ్ రంగాల్లో సంస్థ సామర్థ్యాలను గణనీయంగా మెరుగుపరుస్తుందని బెనర్జీ పేర్కొన్నారు.
1: In this convocation, 587 PhD, record PhD numbers. Convocation mein hamari nayi jo super computer hai, Param Pragya, AI-based super computer, 250 petaflops, one of the most powerful super computers in an academic environment, supported by the National Supercomputing Mission, is going to be launched by our Prime Minister.
0: దేశవ్యాప్తంగా ఉన్న 18 నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ ఎన్ఐటీలతో అవగాహన ఒప్పందాలపై సంతకం చేయడం ద్వారా ఐఐటి ఢిల్లీ జాతీయ విద్యా పరిశోధన సహకార నెట్వర్క్ను ప్రారంభించిందని, దీనివల్ల అకాడమిక్ ఎక్స్చేంజ్, సంయుక్త పరిశోధనలకు అవకాశాలు మెరుగుతాయని ఐఐటి డైరెక్టర్ తెలియజేశారు. అదనంగా 30 దేశాల నుంచి మొత్తం 88 అంతర్జాతీయ ఒప్పందాలు అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలతో పరిశోధనలకు మార్గం సుగమం చేస్తున్నాయని కూడా రంగన్ బెనర్జీ చెప్పారు. భారత్ కేవలం 3 సంవత్సరాల్లోపే 1000 కిలోమీటర్లకు

0: పైగా సురక్షితమైన క్వాంటమ్ కమ్యూనికేషన్ సాధించి ప్రణాళికాబద్ధమైన కాలం కంటే చాలా ముందే ప్రగతిని ప్రదర్శించిందని సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. న్యూఢిల్లీలో 3వ ఇండియా ఇంటర్నేషనల్ ఫిన్టెక్ ఫెస్టివల్ను ఉద్దేశించి ఆయన ఈ మాట్లాడారు. బ్యాంకింగ్ రంగం, ఆర్థిక సంస్థలు, టెక్నాలజీ కంపెనీలు, స్టార్టప్ల మధ్య సన్నిహిత సహకారం ద్వారా భారత్ ఫిన్టెక్ రంగం దేశ ఆర్థిక పరివర్తనకు కీలకమైన చోదక శక్తిగా వర్తరించిందని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఆవిర్భావ సాంకేతిక పరిజ్ఞానాల ద్వారా భారత్ ఒక సురక్షితమైన, విశ్వసనీయమైన ఆర్థిక పర్యావరణ వ్యవస్థను నిర్మించాలని ఆయన పేర్కొన్నారు. కృత్రిమ మేధస్సు, క్వాంటమ్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చైన్, విశ్వసనీయమైన డిజిటల్ ఆవిష్కరణల ద్వారా దేశ ఫిన్టెక్ అభివృద్ధి తదుపరి దశ రూపుదిద్దుకుంటోందని డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. మన దేశంలో సాంకేతిక ప్రగతి గురించి ప్రస్తావిస్తూ క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ కమ్యూనికేషన్, క్వాంటమ్ సెన్సింగ్, క్వాంటమ్ మెటీరియల్స్ అనే 4 వర్టికల్స్ ద్వారా క్వాంటమ్ టెక్నాలజీపై పెట్టుబడులు పెడుతున్న ఎంపిక చేసిన దేశాల జాబితాలో మన దేశానికి సముచిత స్థానం లభించిందని వెల్లడించారు. కేంద్ర హోం సహకార శాఖల మంత్రి అమిత్ షా ఈరోజు ముంబైలో నేషనల్ అర్బన్ కోఆపరేటివ్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ కొత్త కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. మహారాష్ట్రకు చెందిన స్టేట్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ ఫెడరేషన్లు, జిల్లా సంఘాల ప్రతినిధులతో కూడా హోంమంత్రి సమావేశమవుతారు. ఈ కార్యక్రమంలో NUCFTC నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ మధ్య అవగాహన ఒప్పందం కుదురుతుంది. పట్టణ సహకార బ్యాంకింగ్ రంగంలో సైబర్ భద్రత, సాంకేతిక సామర్థ్యాలు, సంస్థాగత సామర్థ్యాన్ని బలోపేతం చేయడంలో ఈ ఒప్పందం కీలక పాత్ర పోషిస్తుంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్తో కలిసి అమిత్ షా బీఎస్ఐ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో సమావేశానికి హాజరవుతారు. పట్టణ సహకార బ్యాంకుల సైబర్ భద్రతను బలోపేతం చేసేందుకు ఆయన ఒక సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్ను కూడా ప్రారంభిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఉగ్రవాదం, శత్రుత్వ ధోరణి, హింస లేని వాతావరణంలో మాత్రమే భారత్తో పాకిస్తాన్కు సంబంధాలు ముందుకు సాగలవని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ స్పష్టం చేశారు. లోక్సభలో నిన్న లిఖితపూర్వక సమాధానంలో డాక్టర్ జయశంకర్ పాకిస్తాన్ సరిహద్దు ఉగ్రవాద విధానాన్ని భారత్కు వ్యతిరేకంగా ప్రభుత్వ విధానంగా ఉపయోగించే పద్ధతిని కొనసాగిస్తోందని అన్నారు. పుల్వామా ఉగ్రవాది దాడి తర్వాత పాకిస్తాన్కు అత్యంత ప్రాధాన్యత కలిగిన దేశం MFN హోదాను భారత్ ఉపసంహరించుకుందని, పాకిస్తాన్ నుంచి ఉత్పత్తి అయినా లేదా అక్కడి నుంచి ఎగుమతి చేసిన అన్ని వస్తువులపైన కస్టమ్స్ డ్యూటీని 200% పెంచిందని మంత్రి చెప్పారు. పుల్వామా ఉగ్రదాడి జరిగిన తర్వాత సింధు జల ఒప్పందాన్ని నిలిపివేయడం, అటారీ చెక్పోస్టును మూసివేయడం, వీసాలను పరిమితం చేయడం, రాయబార కార్యాలయాల్లో దౌత్యపరమైన అధికారుల సంఖ్యను తగ్గించడం వంటి అనేక చర్యలను కూడా మన దేశం తీసుకుందని డాక్టర్ జయశంకర్ తెలియజేశారు. ప్రతిపాదిత విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లుపై అమెరికా చట్టసభ సభ్యుడు ఒకరు ప్రస్తావించిన అభ్యంతరాలను మన దేశం తిరస్కరించింది. దీనికి సంబంధించి భారత పార్లమెంట్ నిర్ణయాలు తీసుకుంటుందని, శాసనపరమైన విషయాలు మన అంతర్గత విషయాలని దేశం స్పష్టం చేసింది. న్యూఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఈ విషయం తెలియజేశారు. విదేశీ నిధులకు సంబంధించి నియంత్రణ విధించే దేశాలు అమెరికాతో సహా అనేక దేశాలున్నాయని రణధీర్ జైస్వాల్ అన్నారు.
1: While we are coordinated with Ministry of Shipping and local authorities in West Asia in the Gulf region, we continue to call for safe and unimpeded navigation and free flow of commerce through international waterways. We also call upon all parties to refrain from targeting civilian infrastructure and civilians, especially commercial vessels and seafarers.
0: రణధీర్ జైస్వాల్ భారతీయ నౌకలు, నావికుల భద్రత, రక్షణ విషయంలో భారత్ దానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఈ సందర్భంగా చెప్పారు. గల్ఫ్ ప్రాంతంలోని భారతీయ రాయబార కార్యాలయాలని షిప్పింగ్ మంత్రిత్వ శాఖతో, సముద్ర అధికార యంత్రాంగంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాయని కూడా ఆయన తెలియజేశారు. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కింద నేషనల్ హెల్త్ అథారిటీకి చెందిన స్కాన్ అండ్ షేర్ సేవ 25 కోట్ల ఓపీడీ రిజిస్ట్రేషన్ల మైలురాయిని దాటింది. 2022 అక్టోబర్లో ప్రారంభించిన ఈ సేవ ద్వారా క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి ఆసుపత్రి రిజిస్ట్రేషన్ను డిజిటల్గా పూర్తి చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా 30 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, 756 జిల్లాల్లోని 30,800 ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లో స్కాన్ అండ్ షేర్ సేవ అందుబాటులో ఉంది. వీటిలో 24,000 పైగా ప్రభుత్వ ఆసుపత్రులు, 6,481 ప్రైవేట్ ఆసుపత్రులు ఉన్నాయి. సగటున ప్రతిరోజు దాదాపు 400,000 మంది రోగులు ఓపిడి రిజిస్ట్రేషన్ కోసం స్కాన్ అండ్ షేర్ సేవను ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. భారత్ శ్రీలంక దేశాలు విద్యుత్ రంగంలో ద్వైపాక్షిక సహకారంపై నిన్న ఢిల్లీలో సమావేశం నిర్వహించాయి. మన దేశ ప్రతినిధి బృందానికి కేంద్ర విద్యుత్ గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల మంత్రి మనోహర్ లాల్ నేతృత్వం వహించగా, శ్రీలంక ప్రతినిధి బృందానికి ఆ దేశ రేవులు పౌర విమానయాన ఇంధన శాఖ మంత్రి అనురా కరుణతిలకే నాయకత్వం వహించారు. ప్రతిపాదిత భారత్ శ్రీలంక HVDC ఇంటర్ కనెక్షన్ సోలార్ పవర్ ప్రాజెక్టుతో సహా వివిధ ద్వైపాక్షిక కార్యక్రమాల పురోగతిని ఇద్దరు మంత్రులు సమీక్షించారు. కేరళలోని అన్ని జిల్లాల్లో ఈరోజు కూడా వర్షం హెచ్చరిక కొనసాగుతోంది. 7 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో 7 రోజులకు పైగా వర్షానికి సంబంధించిన హెచ్చరికలు కొనసాగుతున్నాయి. కాసర్గోడ్, కన్నూరు, వయనాడ్, కోళికోడ్, కొట్టాయం, అలపుళ పతనంతిట్ట జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. మిగిలిన అన్ని జిల్లాల్లో యెల్లో అలర్ట్ అమల్లో ఉంది. అస్సాంలో వరద పరిస్థితి ఈవేళ కూడా తీవ్రంగానే ఉంది. ఇంతవరకు వరదలు

0: సంబంధించిన హెచ్చరికలు కొనసాగుతున్నాయి. కాసర్గోడ్, కన్నూర్, వయనాడ్, కోళికోడ్, కొట్టాయం, అలపుళ, పతనంతిట్ట జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. మిగిలిన అన్ని జిల్లాల్లో ఎల్లో అలర్ట్ అమల్లో ఉంది. అస్సాంలో వరద పరిస్థితి ఈవేళ కూడా తీవ్రంగానే ఉంది. ఇంతవరకు వరదలు వర్షాల వల్ల మరణించిన వారి సంఖ్య 98కి చేరుకుంది. వరద ప్రభావిత జిల్లాల సంఖ్య 13కి తగ్గగా వరద బాధితుల సంఖ్య 155,000 చేరుకుంది. అస్సాం రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ప్రకారం తాజాగా చరోడియా జిల్లాలో ఒక మరణం నమోదైనట్లు తెలుస్తోంది. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఐఐటి ఢిల్లీ 57వ స్నాతకోత్సవంలో ఈరోజు ప్రసంగిస్తారు. ఫిన్టెక్ రంగం మన ఆర్థిక పరివర్తనకు చోదక శక్తిగా ఆవిర్భవించిందని శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అస్సాంలో వరద పరిస్థితి తీవ్రంగా కొనసాగుతోంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: நேரம் 7:15. ஆகாஷ்வாணி சென்னை வானொலியின் 100.1 MHz FM கோல்டு நேயர்களினி கேட்கலாம் திரைகானம்.

భారతీయ చలనచిత్రాల్లో మొదటి నుండి పాటలు అంతర్లీనంగా మమేకమైపోయాయి. ఆసక్తికరమైన కథాగమనంలో అల్లుకున్న చక్కని పాటలు ఆద్యంతం అలరించేవి. పాటలు లేని చిత్రాలు ముఖ్యంగా మన తెలుగులో చాలా చాలా అరుదు. అంతలా చలనచిత్రాలతో అనుబంధమై ఆపాత మధురమైన ఆ పాటలకు పట్టం కట్టిన పాటలు ఎన్నో. మరీ ముఖ్యంగా నలుపు తెలుపు పాత చిత్రాలలో రసగుళికలుగా తీయదనాన్ని పంచుతున్నాయి. బృందావనంలో మురళీలోలుని ప్రియగానం జగత్తునంతా రసఝరిలో ఓలలాడిస్తుంది. ఎన్నిసార్లు విన్నా తనివి తీరని ఆ

గానం మళ్ళీ మళ్ళీ వినాలంటే మరి ఆ కృష్ణుణ్ణి పాట పాడమని వేడుకోవాలి. ఆ వేడుకోలు కూడా కృష్ణుని మనసుని మురిపించే పాటగా మారితే ఇదిగో స్వరాలూరు రాజేశ్వరరావు గారు స్వీయ సంగీత రచనతో ఆలపించిన ఈ పాటలా ఉంటుంది.

జానపదులు పాడుకునే పాటలు జీవితానికి దగ్గరగా సహజమైన తేలికైన గ్రామ్య భాషలో ఎంతో హృద్యంగా వినసొంపుగా ఉంటాయి. పడవ నడిపే ఓ అబ్బాయి కాలేజీలో చదివే తన స్నేహితురాలికి నేర్పుతున్న ఈ జానపదుల పాట వారి స్నేహమంతా స్వచ్ఛమైనది. ఘంటసాల పి సుశీల పాడిన ఆత్రేయ రచన, స్వరాలు కెవి మహాదేవన్, చిత్రం మూగ మనసులు.

గోపికలెందరున్నా గోపాలునికి రాధ ప్రత్యేకం. తారకలెన్ని ఉన్నా ఆకాశంలో చందమామ ఎంతో ప్రత్యేకం. అలాగే గాయకుడు 10 మందిలో పాట పాడినా తన మనసు మెచ్చిన వారికే ఆ పాటను ప్రత్యేకంగా అంకితమిస్తాడు. ఆనంద నిలయం చిత్రం కోసం ఘంటసాల ఆలపించిన ఆరుద్ర సాహిత్యం, సంగీతం పెండియాల.

విద్యార్థులందరికీ విద్యావకాశాలు డిజిటల్ ఆన్లైన్ ఆన్ ఎయిర్ మాధ్యమాల ద్వారా అందించేందుకు ప్రవేశపెట్టబడిన కేంద్ర ప్రభుత్వ పథకం ప్రధానమంత్రి ఈ విద్య. ఈ పథకం ద్వారా డిజిటల్ చేయబడిన ఎన్నో పుస్తకాలు దీక్ష అనే పోర్టల్ లేదా మొబైల్ యాప్లో లభ్యమవుతున్నాయి. విద్యార్థులకు స్వయం ప్రభ టీవీ ఛానళ్ల ద్వారా పాఠ్యాంశాల బోధన జరుగుతుంది. అలాగే రేడియో పాడ్కాస్ట్ల ద్వారా కూడా విలువైన విద్యా సమాచారం అందించబడుతోంది. అంతేకాకుండా పోటీ పరీక్షలకు ప్రత్యేక కోచింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రధానమంత్రి ఈ విద్యా పథకం దాదాపు 25 కోట్ల విద్యార్థులకు ఉపయోగపడుతున్నది. మరిన్ని వివరాల కోసం pmevidya.education.gov.in వెబ్సైట్ను సందర్శించవచ్చు.

ఒక చిలకమ్మ ఒక గోరింక కలసిమెలసి కలలగూడు కట్టుకున్నాయి. ఇంతలో రెక్కలొచ్చిన చిలకమ్మ ఎక్కడికో ఎగిరిపోతే ఒంటరైన గోరింక బాధ వర్ణనాతీతం. సీతామాలక్ష్మి చిత్రం కోసం పి సుశీల ఆలపించిన వేటూరి సాహిత్యం ఇప్పుడు విందాం.

ఇది అనగనగా కథ కాదు అందమైన జీవితం కన్నవయసు చిలకమ్మ వెన్న మనసు గోరింక కలిసి కట్టుకున్న కలలగూడు ఒకనాడు

ప్రేమలో మునిగి తేలే యువజంటకు వయసే ఒక పూల తోట. ఆ తోటలో విరిసిన వలపు తేనెల పాటలతో, పరువాల చిన్నెల సయ్యాటలతో ప్రణయ మధురిమలను ఆస్వాదించడమే వారికి నిత్యకృత్యం. అభిమానం చిత్రం నుండి ఘంటసాల జిక్కి జంటగా ఆలపించినది ఈ పాట.

మనోహరమైన వసంతరాత్రులలో చల్లగా వీచే పైరగాలి వీచికలలో మనసు పరవశించి పసందైన పాటగా పరిమళించడం సహజమే కదా. ఆ పరిమళాల పారవశ్యంలో బ్రతుకంతా ఒక పాటగా సాగిపోతే ఎంత బాగుంటుంది. ఘంటసాల ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన గీతం. సాహిత్యం దేవులపల్లి, సంగీతం కెవి మహాదేవన్, చిత్రం ఏకవీరా.

రేపు ఉదయం 11:30 100.1 ఎఫ్ఎం గోల్డ్ మల్లెపూదండలో ఆట విడుపు, శ్రీ కనకదుర్గా మహోన్నత పాఠశాల విల్లివాకం చిన్నారులు సమర్పించు కదంబ కార్యక్రమం మొదటి భాగం ప్రసారమవుతుంది.

రసగుళికలు అలనాటి ఆపాద మధురమైన చిత్రగీతాలు విన్నారు. ఈనాటి మల్లెపూదండ ఇంతటితో సమాప్తం. నమస్కారం.

0: இன்னும் சில நொடிகளில் தொடர்வது தெலுங்கில் செய்தி அறிக்கை ஹைதராபாத் அஞ்சல்.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. పట్టభద్రులైన విద్యార్థులు క్యాంపస్ జీవితం జ్ఞాపకాలను పదిలంగా దాచుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఐఐటి ఢిల్లీ 57వ స్నాతకోత్సవంలో చెప్పారు. యూపీఐ ఇకపై కూడా వినియోగదారులకు ఉచితంగానే అందుబాటులో ఉంటుందని భారత చెల్లింపుల సంస్థ స్పష్టం చేసింది. హిమాచల్ ప్రదేశ్లో ఈ ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో 7 మరణించారు. కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అస్సాంలో వరద పరిస్థితి తీవ్రంగా కొనసాగుతోంది. పట్టభద్రులవుతున్న విద్యార్థులు కేవలం తమ విద్యను పూర్తి చేయడలేదని, జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఐఐటి ఢిల్లీ 57వ స్నాతకోత్సవంలో ఆయన ఈరోజు ప్రసంగించారు. విద్యార్థులు తమ క్యాంపస్ జీవితపు జ్ఞాపకాలను రాబోయే రోజుల్లో మిస్ అవుతారని, కాబట్టి ప్రతి క్షణాన్ని పూర్తిగా ఆస్వాదించాలని, క్యాంపస్ జీవిత జ్ఞాపకాలను పదిలంగా దాచుకోవాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు.
2: आज आपके परिवार के लोग प्राउड फील कर रहे हैं, वैसे ही मुझे भी आप सब पर गर्व है, क्योंकि आप सब केवल एक डिग्री नहीं ले रहे हैं, आप देश के लिए बहुत कुछ करने का सपने लेकर के यहाँ से निकल रहे हैं.
1: కొత్త ప్రయాణాన్ని ప్రారంభించబోతున్న విద్యార్థులందరికీ ప్రధానమంత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు విజయం సాధించాలని ఆకాంక్షించారు. అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు 587 మంది పిహెచ్డీ స్కాలర్స్తో సహా మొత్తం 3000 మందికి పైగా పట్టభద్రులైన విద్యార్థులను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రస్తుతం ప్రసంగిస్తున్నారు. పరిశోధన, నూతన ఆవిష్కరణల రంగాలకు ఐఐటి ఢిల్లీ ఎల్లప్పుడూ గొప్ప సహకారం అందించిందని అంతకుముందు ప్రధానమంత్రి సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఐఐటి సంస్థ విద్యార్థులు ఉపాధ్యాయుల మధ్య సమయం గడిపేందుకు తాను ఎంతగానో ఆసక్తితో ఎదురుచూస్తున్నట్లు ఆయన చెప్పారు. ఢిల్లీలో నిన్న విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఐఐటి ఢిల్లీ డైరెక్టర్ రంగన్ బెనర్జీ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ప్రెసిడెంట్ గోల్డ్ మెడల్స్, డైరెక్టర్స్ గోల్డ్ మెడల్, శంకర్ దయాళ్ శర్మ గోల్డ్ మెడల్, పర్ఫెక్ట్ 10 గోల్డ్ మెడల్స్ వంటి అత్యంత ప్రతిష్టాత్మకమైన పురస్కారాలను ప్రధానమంత్రి ప్రదానం చేస్తారని చెప్పారు. అలాగే ఐఐటి ఢిల్లీ సోనిపట్ క్యాంపస్లో ఏర్పాటు చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత హై పర్ఫార్మెన్స్ సూపర్ కంప్యూటింగ్ సౌకర్యమైన పరం ప్రజ్ఞను కూడా ప్రధానమంత్రి రిమోట్ ద్వారా ప్రారంభిస్తారు. ఏఐ, డేటా సైన్స్, అధునాతన కంప్యూటింగ్ రంగాల్లో ఐఐటి సామర్థ్యాలను గణనీయంగా ఈ సూపర్ కంప్యూటర్ మెరుగుపరుస్తుందని ఆయన తెలియజేశారు. భారత్ కేవలం 3 1000 కిలోమీటర్లకు పైగా సురక్షితమైన క్వాంటమ్ కమ్యూనికేషన్ను సాధించిందని శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాల శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. నిన్న న్యూఢిల్లీలో 3వ ఇండియా ఇంటర్నేషనల్ ఫిన్టెక్ ఫెస్టివల్ను ఉద్దేశించి మాట్లాడుతూ ఆయన, బ్యాంకింగ్ రంగం, ఆర్థిక సంస్థలు, టెక్నాలజీ కంపెనీలు, స్టార్టప్ల మధ్య సన్నిహిత సహకారం ద్వారా భారత్ ఫిన్టెక్ రంగం దేశ ఆర్థిక పరివర్తనకు కీలకమైన చోదక శక్తిగా అవతరించిందని అన్నారు. ఆవిర్భవిస్తున్న సాంకేతిక పరిజ్ఞానాల ద్వారా భారత్ ఒక సురక్షితమైన, విశ్వసనీయమైన ఆర్థిక పర్యావరణ వ్యవస్థను నిర్మించాలని ఆయన చెప్పారు. కృత్రిమ మేధస్సు, క్వాంటమ్ టెక్నాలజీస్, సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చైన్, విశ్వసనీయమైన డిజిటల్ ఆవిష్కరణల ద్వారా దేశ ఫిన్టెక్ వృద్ధి తదుపరి దశ కూడా రూపుదిద్దుకుంటోందని మంత్రి చెప్పారు. మన దేశంలో సాంకేతిక పరిజ్ఞాన రంగంలో సాధిస్తున్న ప్రగతి గురించి ప్రస్తావిస్తూ, క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ కమ్యూనికేషన్, క్వాంటమ్ సెన్సింగ్, క్వాంటమ్ మెటీరియల్స్ అనే 4 వర్టికల్స్లో క్వాంటమ్ టెక్నాలజీలపై పెట్టుబడులు పెడుతున్న దేశాల జాబితాలో భారత్ కూడా సముచిత స్థాయి.

స్థానం పొందిందని డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. జేపీఎస్సీ జేఎస్ఎస్సీ పరీక్షల్లో అవకతవకలు జరిగాయంటూ తలెత్తిన నిరసనల నేపథ్యంలో జార్ఖండ్ ప్రభుత్వం విద్యార్థుల ప్రతినిధుల మధ్య మొదటిసారిగా చర్చలు జరిగాయి. రాంచీలోని స్టేట్ గెస్ట్ హౌస్లో ఈ సమావేశం ప్రారంభమైంది. విద్యార్థులు, ఉద్యోగార్థులకు ప్రాతినిధ్యం వహిస్తున్న 8 మంది సభ్యుల ప్రతినిధి బృందం ప్రభుత్వ అధికారులతో చర్చలు జరుపుతోంది. పరీక్షల్లో అక్రమాలు జరిగాయంటూ గత 2 వారాలుగా రాష్ట్ర రాజధానిలో నిరసనలు జరిగిన తర్వాత ఈ చర్చలు చోటు చేసుకుంటున్నాయి. ప్రభుత్వం, విద్యార్థుల ప్రతినిధి బృందం మధ్య మొట్టమొదటి అధికారిక సమావేశం నిన్న సాయంత్రం జరిగింది. కేంద్ర హోం సహకార శాఖల మంత్రి అమిత్ షా ఈరోజు ముంబైలో నేషనల్ అర్బన్ కోఆపరేటివ్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎన్యూసీఎఫ్టీసీ కొత్త కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. మహారాష్ట్రకు చెందిన రాష్ట్ర పట్టణ సహకార బ్యాంక్ ఫెడరేషన్లు, జిల్లా సంఘాల ప్రతినిధులతో కూడా హోంమంత్రి సమావేశమవుతారు. ఈ కార్యక్రమంలో ఎన్యూసీఎఫ్టీసీ, నేషనల్ ఫారెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ మధ్య ఒక అవగాహన ఒప్పందంపై కూడా సంతకాలు జరుగుతాయి. పట్టణ సహకార బ్యాంకింగ్ రంగంలో సైబర్ భద్రత, సాంకేతిక సామర్థ్యాలు, సంస్థాగత సామర్థ్యాన్ని బలోపేతం చేయడంలో ఈ అవగాహన పత్రం అనేక చర్యలను సూచిస్తుంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్తో కలిసి అమిత్ షా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. యూపీఐ ఇకపై కూడా వినియోగదారులకు ఉచితంగానే అందుబాటులో ఉంటుందని భారత చెల్లింపుల సంస్థ స్పష్టం చేసింది. ఎటువంటి చెల్లింపు ఛార్జీలు లేకుండా ప్రతి భారతీయుడు రోజువారీ డిజిటల్ చెల్లింపులు జరపవచ్చునని పేమెంట్ సంస్థ తెలియజేసింది. డిజిటల్ చెల్లింపులు స్వీకరించే చిరు వ్యాపారులకు కూడా ఎలాంటి ఛార్జీలు వర్తించవని తెలియజేసింది. యూపీఐ విశ్వసనీయతను నిలిపేందుకు బ్యాంకులు, ఫిన్టెక్ సంస్థలు, ఎన్పీసీఎల్, ఆర్బీఐలు టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ, మోసాల నివారణ ఆవిష్కరణలపై దృష్టి సారిస్తున్నాయని కూడా భారత చెల్లింపుల సంస్థ తెలియజేసింది. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కింద నేషనల్ హెల్త్ అథారిటీకి చెందిన స్కాన్ అండ్ షేర్ సేవ 25 కోట్ల ఓపీడీ రిజిస్ట్రేషన్ల మైలురాయిని దాటింది. 2022 అక్టోబర్లో ప్రారంభమైన ఈ సేవ ద్వారా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఆసుపత్రి రిజిస్ట్రేషన్ను డిజిటల్గా పూర్తి చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, 756 జిల్లాల్లోని 30,800 సంరక్షణ కేంద్రాల్లో ఈ స్కాన్ అండ్ షేర్ సేవ అందుబాటులో ఉంది. వీటిలో 24,000కు పైగా ప్రభుత్వ ఆసుపత్రులు, 6,441 ప్రైవేట్ ఆసుపత్రులు ఉన్నాయి. సగటున ప్రతిరోజు దాదాపు 400,000 మంది రోగులు ఓపీడీ రిజిస్ట్రేషన్ కోసం స్కాన్ అండ్ షేర్ సేవను ఉపయోగిస్తున్నారు. జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిపై అనేక చోట్ల వాతావరణం ప్రతికూలంగా ఉండడం, రోడ్ల పరిస్థితి బాగోలేకపోవడంతో జమ్మూ నుంచి బల్తాల్ వైపు వెళ్లే శ్రీ అమర్నాథ్జీ యాత్రను ఈరోజు తాత్కాలికంగా నిలిపివేశారు. అయితే బల్తల్ నుండి పవిత్ర మంచు గుహాలయం వైపు సాగే యాత్ర మాత్రం యథావిధిగా కొనసాగుతోంది. ఈ ఉదయం నుంచి 1,100 మందికి పైగా భక్తులు మంచు లింగం దైవదర్శనం చేసుకున్నారు. ఇప్పటికే దర్శనం పూర్తి చేసుకున్న యాత్రికులను బల్తల్ నుంచి బయలుదేరి జమ్మూ వైపు వెళ్లేందుకు అనుమతించారు. కేరళలోని అన్ని జిల్లాల్లో ఈరోజు కూడా వర్షపు హెచ్చరికలు కొనసాగుతున్నాయి. 7 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో 7 రోజులకు పైగా వర్షం హెచ్చరికను కొనసాగిస్తున్నారు. కసర్గోడ్, కన్నూర్, వాయనాడ్, కోళికోడ్, కొట్టాయం, అలప్పుళ, పతనంతిట్ట జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. మిగిలిన అన్ని జిల్లాల్లో యెల్లో అలర్ట్ అమల్లో ఉంది. అసోంలో వరద పరిస్థితి ఈవేళ కూడా తీవ్రంగానే కొనసాగుతుంది. మృతుల సంఖ్య 98కి చేరింది. అయితే వరద ప్రభావిత జిల్లాల సంఖ్య 13కి తగ్గగా వరద బాధితుల సంఖ్య 155,000కు తగ్గింది. అసోం రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ వెలువరించిన గణాంకాల ప్రకారం తాజాగా చరైడియో జిల్లాలో 1 మరణం నమోదైంది. జమ్మూకాశ్మీర్లో సరిహద్దు జిల్లా అయిన పూంచ్లో జిల్లా అధికారులు హర్ హర్ తిరంగా ప్రచారంతో పాటు పేజ్3లో భాగంగా 9 తేదీ నుంచి 17 తేదీ వరకు వారం పాటు వందే మాతరం 150వ వార్షికోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తారు. జిల్లా ప్రధాన కార్యాలయాలు, సబ్ డివిజన్లు, తహసీల్స్, బ్లాకులు, పంచాయతీ స్థాయిలో దేశభక్తిని పెంచే ప్రజా భాగస్వామ్యంతో కూడిన కార్యక్రమాన్ని నిర్వహించేలాగ 3వ దశ ప్రణాళిక రూపొందుతుందని ఆకాశవాణి జమ్మూ విలేకరి తెలియజేస్తున్నారు. నోబెల్ బహుమతి గ్రహీత, జాతీయ గీత రచయిత రవీంద్రనాథ్ టాగోర్ 85వ వర్ధంతి సందర్భంగా దేశ ప్రజలు ఈరోజు ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తున్నారు. గురుదేవ్గా

0: విలాసతులైన రవీంద్రనాథ్ ట్యాగోర్ 1941 ఆగస్టు 7వ తేదీన తుది శ్వాస విడిచారు. పశ్చిమ బెంగాల్తో పాటు దేశవ్యాప్తంగా ప్రజలు కవి, తత్వవేత్త, సంగీతకారుడు, ఆసియాలో తొలి నోబెల్ బహుమతి గ్రహీత అయిన రవీంద్రనాథ్ ట్యాగోర్కు ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు. విశేషాలు మరొకసారి. పట్టభద్రులైన విద్యార్థులు క్యాంపస్ జీవితం జ్ఞాపకాలను పదిలంగా దాచుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఐఐటి ఢిల్లీ స్నాతకోత్సవంలో చెప్పారు. యూపీఐ ఇకపై కూడా వినియోగదారులకు ఉచితంగానే అందుబాటులో ఉంటుందని భారత చెల్లింపుల సంస్థ స్పష్టం చేసింది. హిమాచల్ ప్రదేశ్లో ఈ ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో 7 మరణించారు. కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అస్సాంలో వరద పరిస్థితి తీవ్రంగా కొనసాగుతోంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 12:40. ఇప్పుడు హిందీ కార్యక్రమంలో ప్రకాష్.
2: నేరం 12:40. ఆకాశవాణి சென்னை வானொலியின் 100.1 MHz FM கோல்ட். நேயர்கள் இனி கேட்கலாம் மெல்லிசை. துவக்கமாக திருச்சி எஸ் லோகநாதன் பாடியுள்ள பாடல். பாடலாசிரியர் அங்கமங்கலம் குப்பூ.